శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. విశేషంగా భక్తులందరికీ మా హృదయాంజలి. మన ఎంబీసీ రేడియో పైన ఇంకా మీరు తెలిసినట్టుగానే ప్రతి శుక్రవారం నాడు మనం ప్రసారం చేసి ఉంటున్నాం భక్తి పాటలను ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే ఇవాళ కూడా నేను మీ కృతిక మీ సేవలో ఉంటాను మిమ్మల్ని రంజింప చేయడానికి కొన్ని భక్తి పాటలతో పాటు. అయితే శ్రోతలారా, నేటి కార్యక్రమంలో మనం విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొంతవరకు మాట్లాడటాము. ఎందుకంటే రేపు మనం మొడులు పెట్టున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవంతో పాటు. అయితే ఇది శుభ సందర్భాన మనం కొంతవరకు వెంకటేశ్వర స్వామి సంకీర్తనాలు ప్రసారం చేస్తాము.

అవునండి శ్రోతలారా, మీకు తెలిసినట్టుగానే రాబోయే మంగళవారం నాడు మనం జరుపుకుంటున్నాం వినాయక చవితి. అయితే మన మారిషస్ దేశం కాబట్టి మన ప్రపంచమంతటా అందరూ ఎంతో వైభవంగా ఏర్పాటు చేస్తారు వినాయక చవితి. అయితే దీని కోసం మీరు కూడా మీ ఇంట్లోనే తయారు చేస్తున్నారు కదా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యు.

అసలు శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి హిందూ ధర్మంలో కలియుగ దైవంగా పూజించబడే శ్రీ మహావిష్ణువు అవతారం.

వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు, భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామం ప్రసిద్ధి చెందాడు.

శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్నో ఎన్నెన్నో నామాలున్నాయి. శ్రీనివాసుడు, వెంకటాచలపతి, బాలాజీ, ఏడు కొండలవాడు, ఇవన్నీయు ముఖ్య నామాలు.

అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది. భక్తులందరూ మన ప్రపంచ యొక్క అష్ట దిక్కుల నుంచి వస్తారు ఈ శ్రీనివాసుని యొక్క దర్శనం తీసుకోవడానికి.

అవునండి శ్రోతలారా, మనం మాట్లాడుతున్నాం ప్రజలందరూ ఆరాధించే ఆలయం తిరుమల. విశేషంగా నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది మన తిరుపతి తిరుమల. కలియుగ ప్రత్యక్ష దేవుడు నిలిచి ఉంటాడు అక్కడ.

అవునండి శ్రోతలారా, ఆ నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా వెలిస్తారు అక్కడ. ఎన్నో జన్మాల పుణ్య ఫలంతోనే తిరుపతికి వెళ్ళగలం. అయితే మీకు కూడా ఈ బంగార అవకాశం దొరుకుతుందని ఆశిస్తూ కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం.

ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸಹಸ್ರನಾಮ ಸ್ತೋತ್ರಂ ಹಿಂದೂ ಮತ ప్రార్థనలలో ఒక్కటి. ఇది శ్రీ వెంకటేశ్వరుని వేయి నామాలను సంకీర్తన చేసే స్తోత్రం.

అవునండి శ్రోతలారా, ఈ స్తోత్రాన్ని తిరుమల క్షేత్రంలో జరిగే సేవ కార్యక్రమాలలో ఒక్కటిగా ప్రతిరోజు వేడ పండితులు కీర్తిస్తారు. దీని రచన ప్రముఖ జ్యోతిష్యులు కోమరాజు భారద్వాజ్ శర్మ. నమో

అవునండి శ్రోతలారా, నేను చెప్పినట్టుగానే రేపు మన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ జరగబోతున్నది. అయితే రేపు శనివారం నాడు ఉదయపు 10:10 మన చిన్న తిరుపతి తెలుగు మహాసభ యొక్క ప్రాంగణంలో అక్కడ కలశ స్థాపన జరుగుతుంది. ఇంకా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది మన బీసీ ఛానల్ పైన, మన తెలుగు ఛానల్ పైన. ఇంకా సాయంత్రపు 10:00 సెయింట్ జూలియన్ దుత్మ మందిరం నుంచి ఇంకో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది మన బీసీ ఛానల్ పైన. మీరు తప్పకుండా చూడండి, ఇంకా ఆనందించండి. అవునండి సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా హరే శ్రీనివాస, నమస్కారం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका।
2: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో ఇవాళ మీరందరూ కుశలంగా ఉన్నారని ఆశిస్తూ నేటి ప్రసారం

దీక్షలో ఉన్నప్పుడు పాటించే నియమాల వెనక ఒక అందమైన భావన ఉంది. మన శరీరానికే కాదు మనస్సుకు కూడా నియమం నేర్పడం, కోపాన్ని నియంత్రించడం, చెడు మాటలు మాట్లాడకుండా ఉండటం, సాత్వికంగా జీవించడం, దైవ నామస్మరణ చేయడం ఇవన్నీ మనలో ఒక మంచి మార్పును తీసుకురాగలగవు.